తాకర్ చెప్పుల డూ తాకర్ చెప్పుల తాకర్ చెప్పుల మంచంగా బుల మంచ